గురుముఖ పరిచ అంతర్భిద జాని గురుముఖ పాయాయ అలకాపారి నానక గురుముఖే ముక్త ద్వారి గురుముఖ కత్ కథి విచారి గురుముఖ నిబిహి సర్ పరివార గురుముఖ జపియా అంతర్ ప్యారి గురుముఖ పాయా శబ్ద అచార గురుముఖ పేద జనే జనాయి నానక హోమే జాల సమాయి గురుముఖ తరతి సాచే సాజి తిస్మా ఉపద ఖపత సూబాజి గుర కై శబ్ద రపే రంగ లాయి సాజే రతేయు పత సిం కర జాయి సాజ శబ్ద బిన పత నై పావి నానక బిన నామే క్యో సాజ సమావి గురుముఖ అష్ట సిద్ధి సబ బుద్ధి గురుముఖ పవజల తరియా సత్ సుద్ధి గురుముఖ సర్యాప సర్బిత జానే గురుముఖ పరవిరత నరవిరత పశానే గురుముఖ తారి పార ఉతారి నానక గురుముఖ శబ్ద నిస్తారి నామే రాతే హోమే జాయి నామ రతే సచ రహే సమాయి నామ రతే జోగ జుగత విచారి నామ రతే పావి ముఖ దివారి నామ రతే తిరిపమన సోజీ హోయి నామ రతే నానక నామ రతే సదా సుఖ హోయి నామ రతే సిద్ధ గోష్ఠ హోయి